0: అవధి స్థానాలు అనక సందర్భం ఆయన ఖరీదాయి
1: स्वास्थ्य कार्यदेश और पेड़ ऐसी गतिविधि बताने संदेश।